0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ద్వారం ఎన్విజే లక్ష్మి గానం వింటారు. వాద్య సహకారం వైలిన్పై శ్రీ పుదుక్కోటై ఆర్ రామనాథన్, మృదంగంపై శ్రీ పరిమళ రమేష్. బేహాగ రాగాలాపన, తానం, చతురస్ర జాతి త్రిపుట తాళం ద్వినడ, పల్లవి సాహిత్యం, శ్రీ నారద గానలోల శ్రుతజన పరిపాల.
2: You will now listen to a

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ద్వారం ఎన్విజే లక్ష్మి గానం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ పుదుక్కోటై ఆర్ రామనాథన్, మృంగంపై శ్రీ పరిమళ రమేష్.
1: యు ఆర్ లిసనింగ్ టు ఎ రాగం తానం పల్లవి బై డాక్టర్ ద్వారం ఎన్విజే లక్ష్మి. షీ వాజ్ అకంపెనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ పుదుక్కోటై ఆర్ రామనాథన్ అండ్ ఆన్ మృదంగం బై శ్రీ పరిమళ రమేష్.
0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వాద్యగోష్ఠి వింటారు. నిర్వహణ శ్రీ ఏమని శంకర శాస్త్రి.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ ఆన్సాంబుల్ కండక్టెడ్ బై శ్రీ ఏమని శంకర.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు వాద్యగోష్ఠి విన్నారు. నిర్వహణ శ్రీ ఈమని శంకర శాస్త్రి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ ఆన్సాంబుల్ కండక్టెడ్ బై శ్రీ ఈమని శంకర శాస్త్రి. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ఫర్ రాగం 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ చల్లా కృష్ణమూర్తి శాస్త్రి గానం వింటారు. వాద్య సహకారం వైలిన్పై శ్రీ పేరి సుబ్బారావు, మృదంగంపై శ్రీ డి శేషాచారి. కరహర ప్రియ రాగాలాపన, తానం, పల్లవి సాహిత్యం, పరమేశ్వరి త్రిపుర సుందరి పరిపాలయమాం పాహి పరమశివే, త్రిశ్రజాతి త్రిపుట తాళం.
4: లిసన్ టు రాగం తానం పల్లవి బై శ్రీ చల్లా కృష్ణమూర్తి శాస్త్రి ఇన్ రాగ్ ఖరహర ప్రియ సెట్ టు త్రిశ్రజాతి త్రిపుట తాళ్. He is accompanied by Shri Per Subbarao on violin and Shri D. Seshachari on mridangam. Lines of the Pallavi are Parameshwari Tripura Sundari Paripalayamam Pahi Paramashiva.

0: శ్రీ నేమాని సోమయాజులు మృదంగ లయ విన్యాసం వింటారు. చతురస్ర జాతి రూపక తాళం.
1: You will now listen to a laya vinyasam on mridangam by Shri Nemani Somayajulu in Chaturasra Jati Rupak Tal.

0: కర్ణాటక శాస్త్రీ సంగీత కార్యక్రమంలో శ్రీ చల్లా కృష్ణమూర్తి శాస్త్రి గానం విన్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ పేరు సుబ్బారావు, మృదంగం పై శ్రీ డి శేషాచారి.
1: యు ఆర్ లిస్నింగ్ టు రాగం తానం పల్లవి బై శ్రీ చల్లా కృష్ణమూర్తి శాస్త్రి. హీ వాజ్ అకంపనీడ్ బై శ్రీ పేరు సుబ్బారావు ఆన్ వయలిన్ అండ్ శ్రీ డి శేషాచారి ఆన్ మృదంగం.
0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ నేమాని సోమయాజులు మృదంగ లైవిన్యాసం విన్నారు.
1: యు ఆర్ లిస్నింగ్ టు ఎ లైవ్ విన్యాసం ఆన్ మృదంగం బై శ్రీ నేమాని సోమయాజులు.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime, Indian music.